0: قوم من لوب مگه
1: title sponsor group company main sponsor bhm traders radiant heat co-sponsor vital care gaumo milobe
2: mage mihar gade mewani first gade nawar minute hinga fa anakas itur baavre ka miwa ka dakhalani assalam alaikum mariam
3: wa alaikum salam sama kehna halu
2: ha ma varar rangalo halu minivan do ke tauniya mariam
3: రంగళు
2: రీతి రోళి జహే రంగళు
3: రంగళు
2: రంగళు అది కొమ్మెస్ కట్టే హింగము హింగము దామా హిసాబ వసింగే తిహెంగ్ ఎజ్జోలింగ్ ఎజ్జోలిందో దత్తురు కురము కురము రంగాలు ఇంకే మీ అదు మీ కుట కమక మీ అస్తుక మీ వాహక దక్కాలని ఇంకే మరియా
4: మరియా ఇంకే దో మీదకి కొంత హెక్క మిహారు మిని వన్ దోస్ వీమ మిని వన్ దో గౌ ముందకి లోపి వాం వి సబ పెంగ బత్త
3: ఆహార మంగ అమిల్ల గౌ ము వీమ ఆహార మంగ అమిల్ల మిని వన్ కంగ ఆహార మంగ నం బేనం వానే
2: మరియం బునదీబా మరియం గౌము దే మీ లోబి వాం వి ఎమ్ ఎస్ సబబె బునబా
3: అగొన ఎన్న గౌముది కే ఎమ్ లోబి వాం వి సబకి అగొన మెన్న కి అమిల్ల మినివం సముగ ఉలే అమిల్ల రాజ్య తమ వాతివ అమిల్ల మి విమం అగొన మ ఉపన్ కురే వీతి దెన అగొన మె లోబి వి ఎగమకు
2: దివేహి దారియ వీమ
3: దివేహి దారియ వీమ హా
2: రంగళు దివేహి
3: దారియో
4: మిహారు ఇంగ్రేసి బస్ బేణం కురంజ హాత కద్దో
2: రంగళు మీ దువా హాస లవే జహా దేనా కొంకు జక హాస కొల్లాని
3: ಆಸ ಕೊಲ್ಲಾನೇ ಹಮ ಜಿರಹಿ ಗೌಮುಗೆ ಹುರಿ ಹಾ ಲೆಬುವೆ ಚಾಹುನ್ನ ಉತ್ತುನ್ನ ದೆ ಆಳಗೊಂಡು ಮೇ ಕೊಂಪುನ ಸ್ಟ್ರೀಮ್ ನತ್ತೈ ನಿಲವೇನೆ ಎಫ್ಎಂ ಟೀಮ ಅದುಗ ಟೀಮ ಅಕ್ಕ
2: ಓಕೆ ಏ ಮಲವ ಜಹಾನ ಮರಿಯ ವರಬಡ ಶುಕ್ರಿ ಯವಕಿ ವೇಲಾನೆಗೆ
3: ಅದೆ ವರಬಡ ಶುಕ್ರಿ
2: ಮಿಗಡಿಗ ಅಕುರಿಯಂ ಮಿಗೆನ್ ದಿಯ ಗೌಮು ಮಿ ಲೋಬಿ ಮಗೆ ಮಿ ಶೋಯಕಿ ರಾಜಿಗೆ ಮಿನಿವನ್ ದುವಸ್ ಕಮುಗವ ಜೂಲನ್ ಸಬೀಹ ಅದೆ ಮಿಯದ ಹಾಸ ಕೊಗೆನ್ ಅಳಗುಂಡು ಮೆನ್ ಕುರಿಯ ಕೆನ್ ದಿಯ ಶೋಯೆ ದೆನ್ ಶೋ ನಿಮ್ಮ ಲಫ ವಕಿಯುಮ್ಗೆ ಕುರಿಂ ಅದಿ ಸೆಫರ್ ಹಮ ದುಹಗೆ ತಹುನಿಯಾ ರಿಸ್ ಕುರಂ ಉಫಾವೆರ್ ಬಾಜವೆರ್ ದುವಹ ಕೆನ್ ಎದೆನ್ ಹದಿ ಹಮ ಎಹೆಮ್ಮೆ ದಿವೆ ಹೆಫೆಮ್ಗೆ ಕುರಿಯಂ ಹುರಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ತಕ ದಾವತ ತರುವ ವಸ್ಸಲಾಮು
4: ಅಲೈಕುಮ್.

అది హమకశ్వరం ఇహుగె జీలుతం హలాకు కురగుమ ఫహుగా తిమన్ రస్కలాంగె మూసాగె ఫాన ఫొద్దివీమె ఎయి మీసకున్నం హురి ఐబ్రతె కం గయ్యాయ్ తిద్మగె కం గయ్యాయ్ రహ్మతె కం గే ఎయి ఎవరెం హందుమ కుర్మట్టకే.

టైటిల్ స్పాన్సర్ గ్రూప్ కంపెనీ, మెయిన్ స్పాన్సర్ బిహెచ్ఎం ట్రేడర్స్ రేడియంట్ హీట్, కో స్పాన్సర్ వైటల్ కేర్.

0: Minimum 4.
1: Title sponsor Group Company, main sponsor BHM Traders, Radiant Heat, co-sponsor Vital Care.
2: ఏ కొడుకు ఫాత జైలమా ఆహారం ఇహా క్యారీగా తిమే మిహా ఉందగు వాణ ఏనా చా పిన్ నంబర్ ఫ్రెండ్ హిసాబే గణ తిపెం వాణి
3: ఆ
4: కొబా మితా హుండ డస్ట్బిన్ ఎహరిదో మేవేస్ డస్ట్బిన్ కన్ను దామాణి